महाराज परीक्षित सुखदेव स्वामी ने बताउन भो अनि त्यसै कि पछाडी बाट लहु तसौन का दृषि प्रणाली भनेर महाराज परीक्षित श्रीमद् भागवत को महत्व को बारे में सारा प्रकाश पारी बक्स्यो यथार्थ प्रकरण में ध्यान मनन कीर्तन को उपाख्यान प्रमाण करी बक्स्यो लहु त राजन परीक्षित भनिकन राजा परीक्षित सुखदेव ने बड़ो गंभीर वाणी में आपनो भाव कथा को प्रकरण प्रमाण करी सकी बक्स्यो भनिकन राजा परीक्षित को प्रतिमा सुखदेव स्वामी बड़ो प्रेम साथ कथा को प्रवचन दिलाउँदै हुनुहुन्छ र आखिरमा साम्ब सदाशिवजी को सारा देवताले विनती करे हे भगवान हे शशिशेखर हे चन्द्रमौली हे परमात्मा हे हरि हामी देखि प्रसन्न हुनुहोस् भनेर हे हर हे शशिशेखर भनेकन साम्ब सदाशिवजी को विनती गर्दै हुनुहुन्छ भन्ने सम्बन्धको कथा हे सत्यबाट महाराज परीक्षित सुखदेव स्वामीले बताउनु भो अब भगवान साम्ब सदाशिवजीलाई क्रोध शांत गर्दी बक्सुस आशुतोष हे शशिशेखर हे चन्द्रमौली भगवान शंकर भोले बाबा क्षमा राख्नु भो बक्सुस भगवान भनेर गौरी शंकर प्रभु को प्रार्थना गरे भगवान शंकर को प्रार्थना गर्दा कुन कुन देवताले प्रभु को प्रार्थना गरे क्रोध शांत गरेर दक्ष प्रजापति को प्राण रक्षा गरिदिनुस् भनेर प्रार्थना गर्नेमा पहिलो नम्बरमा ऋतेजहरुले त्यसैकी पछाडीबाट सदस्यहरुले रुद्रले भृगु ऋषिले इन्द्र महाराजले ऋषिहरूले सिद्धिगणहरूले अनि त्यसपछि लोकपालहरूले मात्रै होइन योगेश्वरहरूले ब्रह्माजीले देवताहरूले गन्धर्वले अप्सराले विद्याधरले ब्राह्मणले प्रसिद्ध पार्नका निमित्त सारा सम्पूर्ण देवताले विन्ती गरे मेरो परमात्मा शंकर शशि शेखर चन्द्रमौली आशुतोष भगवान विन्ती गरेपछि ल ठिकै छ यसमा अन्यथा हुन सक्दैन अब मै नै यसको निमित्त तयारी हुन्छु भन्ने बारेमा परमात्मा गम्भीर सोच राखी बक्छु र दक्ष प्रजापति की पत्नी को प्रार्थनाबाट र देवताबाट प्रसन्न भई बक्सेको भगवान प्रभु दक्षी प्रजापतिलाई मैले पशु बनाई सकेको कारणले शब्दमा यसलाई मैले पशु नै बनाउनु पर्छ भनेकन पछिल्लो पट्टे मुन्टो फर्काएर शिर बोकाको ल्याएर जोडिदिन्छु हुन्छ भन्ने हुकुम भो भगवान हुन्छ प्रभु सर्वनाश नारदनाश जाति भनेर अब पति देव बोकाको टाउको ल्याएर पछाडि पट्टे मुन्टो जोडेर राखिदिनु भयो उग्र पशु बनाइदिनु भयो अनि भृगुले मेरो दारी पाम भन्नुभयो ललाउ भनेर दारी दिनुभयो बोकाको दारी ल्याएर पण्डितलाई टाँ दिनुभयो पण्डित अहिले त बोके दारी र अनि त्यसदेखि पछाडि भगाको दाँत कुसाको दाँत फालिदिनुभयो र बोकाको जब आँखा फुकाल्नु भएको थियो तिनको पनि बोकाको आँखा र बोकाको जब दाँत ल्याएर राखिदिएर चपाउन सक्ने र चाट्न सक्ने बनाउनु भयो दाँत अहिलेको हालिया दाँत जस्तो चपाउन नमिल्ने चाट्न र पिउन हुनेहरू जात हुँदैन अनि त्यति भइसकेपछि फेरि कनजब यस्ता प्रकारले कार्यक्रम पूर्ण भयो महाराज परीक्षित सम्पूर्ण प्रकारबाट आफ्नो काम पूरा भइसकेपछि अनि साम्ब शिवजीको साराले भिन्ती गरे अनि सती देवी रूपी महारानीलाई साथमा राखेर 7,50,00,000 पीठ उत्पादन शक्ति प्रभुले तयारी गर्नुभयो अनि म हिमाचल राजाकी छोरी महारानी पार्वतीका रूपबाट प्रकट हुनुभयो र कार्य सम्पादन भएको छ महाराज परीक्षित यो हजुरलाई मैले प्रस्तुत गरे अब भृगु नाम गरिएको ऋषिबाट एकै पूर्ण भएको यो जानकारी पनि मैले हजुरलाई बताए बाँकी अंश तपाईँ के सुन्न चाहनुहुन्छ भनेर महाराज परीक्षितलाई सुखदेव स्वामी आज्ञा गर्नुहुन्छ हरे बडो प्रेम पूर्वक लौ त राजन परीक्षित अब तपाईँ के सुन्न चाहनुहुन्छ भनेर राजा परीक्षितलाई सुखदेव स्वामी शाश्वत उपदेशको बारेमा आज्ञा गर्नुहुन्छ र लौ भगवान साम्ब सदाशिवजीको त्यस ठाउँमा ठूलो सम्मान गरियो भगवान शिवजीको त्रिविन्ती गर्यो जसले यस कथालाई श्रवण गर्छ भनेदेखि शत्रु दमन हुनेछन् शंका छैन भनेर राजा परीक्षितलाई आज्ञा गरिबक्छु साम्ब सदाशिवजीको त्रिविन्ती भयो महाराज परीक्षित अब तपाईँ के सुन्न चाहनुहुन्छ भन्दाखेरि उत्तनपाद राजाका छोरा दुर्वोपाख्यान सुन्न पाम भनेर अब महाराज उत्तनपादप्रतिको ध्यान आकर्षण गराउँदै हुनुहुन्छ भन्ने सम्बन्धको कथा हे सत्यबाट महाराज परीक्षितलाई सुखदेव स्वामीले बताउनु भयो लौ समुद्रका दृष्टि प्रणाली यसै प्रसंगमा अघि के भएको थियो भनेदेखि जब सनक सनन्दन सनातन सनत कुमार चार भाइ तिनीहरू
రిభు, హంస, అరుణి, యతి, నారద ఈ నౌ జనాలే వివాహ గరేన. ఇది బాల బ్రహ్మచారి హున్. అరు సబ్ వివాహకా బంధనమా ఛన్. స్వయంభూ మన్వకా జమ్మా జేఠా స్వరా ఉత్తనపాడ మహారాజ సంబంధ జన్మేకా మైథుని సృష్టిమా పైలు వ్యక్తి ఉత్తనపాద నామరికా రాజా జోసన్. తీన్కు జవద్వితారాణి సురచీర సునితి. జేఠీ రాణికా గర్భబాట జన్మీ బక్సేకు రాజకుమార్కు నామ ధ్రువ. కాంచీ రాణి బాట జన్మీ బక్సేకు రాజకుమార్కు నామ ఉత్తమ్. ద్వైత రాజకుమారు ఏక ఆపస్మా ఆప్నే ఆప్నే ఆమాకు సహాయతమా బడ్దై హుర్కందే గయే. తర జేఠీ కా ఛోరా ఏక దిన ఆప్ను బాబాకు కాక్ కొల్టామా అంకమాల్ గర్న పుగేషన్ కాక్మా బస్తా సౌతానే ఆమాలే థా పాను భయస. ఓహో ఏకదా రుచి పుత్ర అంక మారుప్య లాలయం ఉత్తమ నారుసంత ధ్రువం రాజ్యం జనన్నత. అని శ్రీ సౌతాకా ఛోరాలై జేఠీకా ఛోరాలై ఆఫ్నో పతికు కాకుల్టామా బసేకు దేఖి సకేపచి సౌతాని ఆమా కాన్సీలే టపక్ కట్టిపేర గలత్యార ఉరైదిను. తైలి యో కాక్మా బస్ని అధికార ఛైన. ఎది తైలి బాబాకు కాక్మా పౌని బస్ని అధికార భయ. హామీ జస్తా భాగ్యమాని కాన్సీకా గర్భబాట జన్మను పర్స జేఠీకు గర్భబాట జన్మేర బావుకు కాక్కొల్ట పౌని వస్కి బనేర గలత్యార ఉరైదిన్ జేఠీ ఆమా కాన్సీ ఆమాలే జేఠీకా స్వరాలై కఠై ధురు ధురు ఢుందై ఢుందై త్యో బాలక్ ఉఠే. త్యో కాన్సీకా డర్ల ఉత్తర జవాబ్ బావు చైని బోల్న సకినన రాజా పితాజీ ఉత్తరపాద రాజాలే. అయితే రాజకుమార్ ధ్రువ రుదై రుదై రుదై రుదై ఆమాకు పాస్మా పుగ్ను. అని ఆమాలే ఆజ్ఞా గర్ను రాజా తిమీ కిన రోయకు తిమ్మలా కే బోల్లౌ భన భనర భాఖరిమా మీరు మాతా మైలి కే బతా మో రాజాకు జేఠో ఛోరో. తర మేరీ సౌతానే ఆమాలే మలై టిపేర ఫాల్దిన భూ బాబాకు కాక్బాట. తర బాబాలే తై పని యో మేరో ఛోరో భన్ను సక్ను భయన. త మైలి రాజ్య త పౌన జాసుకే జాస్ బాబాకు కాక్ త పైన మైలి రాజ్య పౌని కసరి ఎసే కారణ మీరు ఆమా మ తపస్యా గర్న జాన్సు మలై బాటో దినోస్ భన్ను భూ ధుర్గ రాజకుమారులే. బాబు తిమీ సారే సానో ఛౌ పాతై వర్షకు మేర్ సరాజన్. తిమీలై జబ ఎస్ కిసిమ్ బాట జంగలమా కసరి పఠాం బాగ్ బాలు హాత్తీ గణాకు భయ హుంచ మరి మసాన. తిమీ గైసకేపచి మ కొలై చిత్త బుజాం మేరు రాజా కొలై హెర్నే. న మేరు అరు ఛోరా న మేరు ఛోరీ రాజా జాన హుందైన బాబు యు కురా బుజ భనేర ఆమా భన్న లాగ్ను భో ధురు ధురు నునుంచ మాతాశ్రీ. ధ్రువ రాజకుమార్ భన్నుంచ మేరు మాతాశ్రీ మలా ఆజ్ఞా దీబక్సును పర్యో కునై హాలత్మా పని అవ మ యా బస్ను హుందైన మైలే జంగలమా జానై పర్చ మేరు ఆమా. यसमा मलाई हजुरले जब यस किसिमबाट रोकथामको विषयमा नजानुहोस् जान्छु जंगलमा भन्न लाग्नु हो. अनि आमाको छोराका वचन सुनेर आमा भन्नुहुन्छ मेरो बाबु जान हुँदैन जंगलमा बालबालु हात्ती गेडाको भय हुन्छ मरि मसान प्रेतात्माहरूको भय हुन्छ जान हुँदैन भन्नुभयो. त्यसो होइन मेरो आमा मैले जानै पर्यो जंगलमा प्रार्थना गर्छु भगवानको भजन मनन कीर्तन गर्छु प्रार्थना गर्छु. यस्तो प्रकारको वचन सुनिसकेपछि ए मेरो प्रभु ए मेरो मुरारी ए मेरो हरि ए मेरो भगवान हजुरलाई मेरो सहस्र कोटि प्रणाम भनेर सब ध्यान गर्नुभयो मनन गर्नुभयो अनि कीर्तन गर्नुभयो. त्यस्तो प्रकारको वचन सुनिसकेपछि लो मेरो ईश्वर अब क्षमा राखी बक्सोस् भन्दै प्रभुका चरणमा विन्ती गरिबक्सु. अनि त्यसपछि आमा रुनुहुन्छ यता छोरो रुने छोरा र आमा रुने सौताने आमाले गलत्यार हुर्याइदिनु भयो. आमा रुनुहुन्छ धुरु धुरु रातमा त्यो घरमा आगोसम्म फुकिएन साँझमा बत्ती बलिएन खानेकुरा केही पनि भएन. आमा छोरा रुँदै हुनुहुन्थ्यो ध्रुव राजकुमार. मध्य रातमा आमालाई निदायको भान परिसकेपछि जंगलमा सवारी हुनुभयो. जंगलमा गइसकेपछि छङ्ग उज्यालो भयो आफ्नो पुत्र देख्नु भएन महारानी जब जेठीले. अनि त्यसपछिबाट आफ्ना जब सापमा काखमा नभएको पाँच वर्षे पुत्र हराएको खण्डमा आमा धुरु धुरु रुँदै भन्नुहुन्छ हरे हुर्काय बढाय आर्जन खान लाए ए होइन रहेछ बुढेस कालमा शोक दिन लाए हुर्काय बढाय आर्जन खान लाए ए होइन रहेछ.